0: కిరిబేలో అజం పెళ్లి కలిసాం ఉన్నాయి
1: అలాంగ అభ్యాసం గలచు జిందగిన ఠిక్ ము
0: బురు ఠాగు దిల్లసే మొల పరి మాదురు మల దాజు భై నౌ
1: తుక్క కే బుద్ధి మల చలే పాఠువా మిమ్మి ప్యాల జీవకి.